0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి లలిత, శ్రీమతి హరిప్రియల గాత్రయుగళం వింటారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి రవిచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి మా కేలరా విచారము ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal duet by Kumari Lalita and Srimati Haripriya. They are accompanied on violin by Sri M. Suryadeepthi and on mridangam by Sri P. Jayabhaskar. Kumari Lalita and Srimati Haripriya begin their concert with a composition of Tyagarajaswami, Ma Kelara Vicharamu, in Rag Ravichandrika set to Adital.

0: ఇప్పుడు వినండి నీసరి సాటి, హైమవతి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, నీసరి సాటి, ఇన్ రాగ్ హైమవతి, సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి లలిత, శ్రీమతి హరిప్రియల గాత్రయుగళం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ పాదమే గతి, నళిన కాంతి రాగం, రూపక తాళం జిఎన్ బాలసుబ్రహ్మణ్యం రచన.
1: This is Ragam, 24/7 DTH, anytime Indian music. You are listening to a Carnatic classical vocal duet by Kumari Lalita and Shrimati Haripriya. They are accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. Kumari Lalita and Shrimati Haripriya continue their concert with a composition of G.N. Balasubramanyam, Nee Paadame Gathi en Raag Nalina Kanthi Sette Roopak Thaal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి పురందరదాస దేవర నామ దయమాడో రంగా.
1: కుమారి లలిత అండ్ శ్రీమతి హరిప్రియ కంక్లూడ్ దేర్ కాన్సర్ట్ విత్ ఎ పురందరదాస దేవర నామ దయమాడో రంగా.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి లలిత, శ్రీమతి హరిప్రియల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal concert by Kumari Lalita and Srimati Haripriya. They were accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime, Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to Nadaswara Recital by Sri Guduru R.K. Veeraraghavan, supported by Anjuru Subramanyam on Special Dolu.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గూడూరు ఆర్కే వీరరాఘవన్ గారి నాదస్వర వాద్యం వింటారు. శ్రీ అంజూరు సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తారు.
1: ఫస్ట్ లిజన్ టు ఎ త్యాగరాజ కృతి సముఖాన నిల్వ ఇంద్రా కోకిలవరాళి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా సముఖాన నిల్వ కోకిలవరాళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: You have just enjoyed Maya Theetha Swaroopini, written by Sri Ponnai Pillai in rag Maya Malava Gowla, set to Rupak Thal.
1: Meerintavarku Maya Theetha Swaroopini, Maya Malava Gowla ragam, Rupak Thalam, Ponnai Pillai vari rachana vinnaru.
0: You are listening to Ragam 24/7, anytime Indian music. In today's Carnatic classical music program, you are listening to Nadaswara recital by Sri Godur R.K. Veeraraghavan, supported by Sri Anjur Subramaniam on special dolu.
1: Ragam Nirantara Bhartiya Sangeeta Sravanti. Inati Karnataka Sangeeta Karyakramamlo Sri Goduru R.K. Veeraraghavan gari Nadaswara Vadyam vintunaru. Sri Anjur Subramaniam ప్రత్యేక డోలుపై సహకారం అందిస్తున్నారు.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్, శ్రీ గూడూరు ఆర్కే వీరరాఘవన్ నౌ ప్రజెంట్స్ ఎ ముత్తస్వామి దీక్షితార్ కృతి పరంధామవతి ఇన్రాగ్ ధర్మవతి సెట్టు రూపక్ తాళ్.
1: కార్యక్రమంలో చివరిగా పరంధామవతి ధర్మవతి రాగం రూపక తాళం ముత్తస్వామి దీక్షితార్ కృతి వింటారు.

0: Until now, you have enjoyed a Muthuswami Dikshitar Kriti, Parandhamavati, Inrag Dharmavati, set to Rupak Thal.
1: Mirintavarakum, Parandhamavati, Dharmavati Ragam, Rupaka Thalam, Muthuswami Dikshitar Kriti Vinnarum.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Nadaswara Recital by Sri Goduru R.K. Veeraraghavan. శ్రీ అంజూరు సుబ్రహ్మణ్యం సపోర్టెడ్ ఆన్ స్పెషల్ డోలు.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గూడూరు ఆర్కే వీరరాఘవన్ గారి నాదస్వర వాద్యం విన్నారు. శ్రీ అంజూరు సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక డోలుపై సహకారం అందించారు.
0: నౌ లిజన్ టు ఏ అన్నమాచార్య కృతి.
1: కార్యక్రమంలో ఇప్పుడు అన్నమాచార్య.

0: This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఇప్పుడు వినండి శ్రీనారద కానడ రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శ్రీనారద ఎన్ రాగ్ కానడ సెట్ రూపకతాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మైసూరు దొరైస్వామి అయ్యంగార్ వీణావాద్య కచేరి వింటున్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ టిఏఎస్ మణి. కార్యక్రమంలో చివరిగా వినండి కొలువయ్యున్నాడే, భైరవి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: యు ఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ మైసూర్ దొరైస్వామి అయ్యంగార్. హీస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ టిఏఎస్ మణి. శ్రీ అయ్యంగార్ కంక్లూడ్స్ హిస్ కాన్సర్ట్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి కొలువై ఉన్నాడే ఇన్ రాగ్ భైరవి సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమం విరింత వరకు శ్రీ మైసూరు దొరైస్వామి అయ్యంగార్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ టిఏఎస్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ బై శ్రీ మైసూర్ దొరైస్వామి అయ్యంగార్. He was accompanied on mridangam by Shri T.A.S. Mani. This program was contributed to
0: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH. Anytime. Indian music.